శీతల మందారం రేఖ ఆదరణీయ తరంగా. సమారు వెళ్ళావిడ సమారు రెండు వెనవా? ఏమో నాకు ఎలా ఆదరే అల్లగి నిన్నయ తిన్నా వెంగనాయ తిన్నా మే సేరమ బత్తాలి ఇదనుతురు వితురక్కును గొడాకొందాయి ఏమికి అన్ని ఇందిగా రెండు కర నూనె తరంగాకే నరకిన్మ నౌన హొందిన్మ రెండు కర్ల మంగ ఆదరే అల్లగత్తా మంగ ఆదరేట హరిమ లోబై ముల లోకెమన తిన్నత్ మే లోకె మట అతహరిన్నమ బరి ఆదరే మట అడు ఎద్ది దరాగన్న బెరియనా మం రెండు ఎవి అహనెకమ దేయాగే వెడిపురు మాదరే అమ్మటది తాతటది కియలా హే మగి పుత్తా ఓ కొచ్చరునత్ కొల్లు ఆదరే అమ్మటనే ఒన్నోగ తమై అప్పే గెదరు తీనికమ ప్రశ్నయ ఏమికేయాన్ని మీలాన్ మాలగా మం వినో ముక్కుత్మ నొకరుపు ఒయా వెత కందులు పిరిదెన తిన్లియమే మమ దాన్నే మగిన లభీమ మెచ్చరాయి కియలా హసూసుట బలాపొడుతు దీలా ఏవా ఇటు నొవెన మగే అస్పనా పిటమ తేరిద్దిత్ మా రెండు కరాన్ని నెతువమ ఒయా దిన్నే కియన్న మన దాన్నా హసిని.